అళమింగి వెరి రస్కలా తిమమ్మెంగి అబాజ్య విర్ఖన్ తిమమ్మెంగి మచ్చ గదవి గతి అది మగుఫురి దిగింవా భయకుఖంగా తిమమ్మెం వీమోయ్.

ఆఖిరతుగా తెబామీహుంగె మచ్చ అల్లాహుగె ఫద్లు వంతకమాయ్ ఎకలాంగె రహ్మ వంతక నిన్నమ తెబామీహుం దక్కముంగెందె వాహకతకామెదు బొడు వెగెంవా అజాబె తెబామీహున్న జహి జైస్కం కషవరే.

0: బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్. అస్సలాం అలైకుమ్. మీ స్పిల్ ద టీ ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్కి ఫుడారుగా ఒమరుగా కుదిన్నకి ఇజ్తిమాయి గొతం దుళహే కుదిబేక హెదుమట్టక అదిహిరాజగా అడుగు కొడియ గెణిస్తే ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్గా మీద మీ బద్ద కొల్లి అడగండు ఇఫ్రా
1: అది అడగండు మాథ్యూ
0: మీ ఎదుగే ప్రోగ్రామ్గా ఇంకా బాహక దక్కాలం వర ముహిమ మౌదువక
1: కొబాయి మౌదువక ఇఫ్రా
0: ఈ అహరమెన్ కొమ్మె కుజ్జగ్గే హయాతవ్వెస్ వర బేణున్ తెరి కమెగ్గె వాహక మీ ఎదుగే ప్రోగ్రామ్గా మీ దక్కాలు
1: ఏంటోని
0: అది మీ ఎదుగే ప్రోగ్రామ్గా అవును మేము బదాల మౌదువకి ఉరాణు కొమ్మె ద్వాహక వయసు కొమ్మె వయసు మేమరకి ఏమో మీ కమ్మగే మచ్చ మీ ఎదుగే ప్రోగ్రామ్గా అవును మేము బదాల అని దెన్ మీ ఎదుగే ప్రోగ్రామ్గా మాతివా ఇఫ్రాహ దెమీ హోంగ్ ఎక్కడ మీ మౌదో కురియ గెందాని మీ మౌదో వాహక దక్కాలు మట్టక అవును మేము దెకుదిన్నాయి ఏవో బ్యారివే డాక్టర్ సౌదుల్లో అలీ ఎమ్మె ఫుడతమ సువాదగ్గతం అవును కొల్లం బేణు డాక్టర్ కిహా ముహిము కమెత్తో అసలు కొమ్మె దుహకు ఒరవాణం మింవరే కియేవుమకి
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. కీరత్ ఖురానకి తిక్కుదినవస్ ఎంగేణ ఫదైన్ అలగనుమెంగే దిరుళుముగె హయాతుగె మన్హజ్ అలగనుమెంగే దిరుళుము హయాతుగె దుస్తూర్ ఎగమానేకి తిరుగుళముగె కొమ్మె కమిగ్గవెస్ ఎమ్మె ఫురతమ ఎకం కురంవి గొతె బలం ఎయ రుజువాంజెహే ఎమ్మె ఫురతమ మస్తరే దెన్ మీ మస్తరు ఎయి తిరుగుళముగె హయాతుగె మన్హజెక్కముగ వాతీవే ఇస్లాం దీనుగా అలవన్మెన్న ఎ ఖురాన్ తిలావా ఖురాన్ అమురు అస్ఫ ఓవే తిలావా ఖురుమకి ఖురాన్ కియవుముగె తజ్వీదుగె హమతహుగె మత్తిన్ ఖురాన్ కియుం ఎకముకు ఎయ్యెన్ను హగీగతుగా ఖురాన్ తిలావా కురుముగె అసలు బేను మాకు ఇదే తిలావా కురుమకి ఎగ జాతుగా సవాబు లిబిగెన్ దాకమే ఎకముకు ఎ సవాబా ఎక్కుగా తిలావా కురాయిరు కురంజహే వరం ముహిముకమెన్ ఎయి ఎక్కివే ఆయత్తకా దే తెరేగా ఫుంకో ఏగె ఫహతుగా ఎక్లెవిగెం వా హగీగత్తకా దే తెరేగా విష్ణు నువత తదబ్బురు కురు తదబ్బురుకు కమకా దే తెరేగా విష్ణుమకి కొబాతో ఏగె ఫహతుగా ఫొరువి ఫావా సిడ్రుతకకి కొబాతో బెలుం ఏమిమ ఎయి వరం ముహిమ్ము ఫొతే మి ఫొతుం అహర్మింగి దిరుళుముగా హయాతం వర గిన హైసీయతు తకుం ఏబ మౌలూమాతు తకే ఫోరు కొద్దే అది కంతత్తకే కురం వి గొయింగ్ అంగాదే మ్యారు ఎమ్మె ఫృతం కమక బలాయిరుగా అహర్మింగి ఫిక్రీ తరగ్గి ఫిక్రీ గొతుం అహర్మింగి విష్ణు తరగ్గి కురం వి గొయి కురువాణు ఎమ్మె ఫృతమ ఏబ అంగాదే ఎగొతుం దిరాసా కురుముగె వరం ముహిమ్ము మన్హజె కురువాణు అలవన్ మెన్న దస్కొద్దే ఎయి ఉర్వాణు ఎమ్మె ఫృతమ భావాలెవ్వును అమురు ఏ అమురు మీ ఒన్నని కియమం ఏమి ఎగమానికి ఇన్సానా అల్లోహం అలవేతివే విముగె ఖలీఫాయిగ్గె దౌరు అదా కురుమట్టక ఎమ్మె ముహిమ్ముకమకి కియవుం కాం దెన్ కియవుమా గుళేగుతుం ఆస్ఫా ఒయి ఫృత్తమ ఫస్ ఆయత బదలాయిరుగా సురతుల్ అలక్పే దెఫహారకు తకురారుకుం ఇక్రా ఆసైబ ఒయి ఏగ తెరేయిం ఫృత్తమ ఇక్రా ఫహుగా బిస్మి రబ్బికల్లది ఖలక్ ఇక్రా బిస్మి రబ్బికల్లది ఖలక్ ఇతిబామేహం హెద్దవి ఖదాగ్ ఇస్ముఫుళుం కియవాషే దెన్ ఏగ ఫహుగా ఇన్సానాగ హురి నికమితికముగ వాహక దెక్కుమ ఫహుగా అనిక్కావిస్ దేవుణ ఫహారం అల్లోహం అంగవణి కియవాషే ఏ కీవెగెన్ ఎయి ఇన్సానాయం ఎ నికమితికమా ఎకుగవెస్ గాండు లేకొళకుం హెద్దవి ఇన్సానెక్కముగా వియస్ వెస్ గలం మెదువెరికుం అల్లోహ ఇన్సానాయ కంకన్ దస్కొద్దెవ్వియే ఎహమీమ అణిక్క దేవుణ ఫహారుమునని ఎహమీమ కియవాషే మిఫహారుగె కియవుం అమాజ్ కొల్లంవి వరబ్బుకల్ అక్రమ్ అల్లాహుగె దీలతివంతకం తసవ్వురు కురవేన గొతక కియవుమ ఎహమ మీ దే ఇక్ర ఎ కొల్లీమ అహర్మెన్న విష్ణిగెన్ ఎబ దే హామవగెన్ ఎబ దే దిరియుళుముగె కంకం అహర్మెన్ ఎమ్ మిసహ గొత దెనగన్నాని కిహిన కుంకం కొమ్మె కిరాతె ఎహమ దిబావతుక కిరాతెన్ ఎబ ఆదే అల్లాహు బావాలెవ్వి కిరాతు కియవం ఎబ జహే హమయాకుగా మి కౌణుగా అల్లాహు లవ్వాఫామి వా ఆయత్తం అల్లాహుగ కుళదుమంత కముగ హెకిత కిరాత్ కురం ఎబ జహే కియవం ఎబ జహే మి దిబా ఎక్కు కియవాయిరుగా వెస్ మిన్ కొమ్మె భయం అనే బయక గుళి ఫౌండం ఎబ జహే ఎగుత కియవీమ హగీగతుగా కౌణుగా వా హగీగెన్ ఎమ్మె ఫురిహమ గొతుగా ఎంగేని ఏమ అల్లాహు బావాలెవి వహీగ ఇల్మా నుగుళువ హమైకని అహర్మెన్ కౌణుగా మాకంక దిరాసా కొఫీవియ్యా వరం ముహిము బై గెల్లికెన్ ఏ పదే హమె ఎయాకుగా అల్లాహు బావాలెవ్వి ఆయ తవ్వెస్ కౌణుగా వా సున్నెత్తక ಗುಳುವಾ ನುಲ ಹರ್ಮಂಕೆ ವ್ಯಾಫಿ ವಿಯಾಮು ಎ ರಂಗಳ ದೇಹವುಮಂ ಹುರಸ್ತಕೆಂ ಎಳೆಗೆಂದಾಳ್. ಅಹಮ ಈ ವರ ವರುಗದ ಎಲ್ಮಿ ಮನ್ಹಜೆಂ ಎಬ ಕುಲವಿಗೆಂ ಎಬ ದೇ ಕುರುವಾಂ ತಿಲಾವ ಕುರಾಕಮುಗ ವಾಣಮ ಅದು ಹಾಸಕೊ ತದಬ್ಬರು ಕುರಾಕಮುಗ ವಾಣಮ ದೆಂ ಇನ್ಸಾಣ ಜಾಹಿಲು ಕಮು ಏನೆಯ ಮಗು ಹಾಮವಿಗೆಂ ಎಬ ದೇ ಜಾಹಿಲು ಕಣ್ಣತ್ತಾಲೆವಿ ಇಲ್ಮಂ ಏನೆಂ ಎಬ ರುಜು ಅವೇವೆ ಏ ಕುರುಆನು ಕವಿ ಸಲ್ಲೋ ಹಂಗಾಫಿಮಣಿ ಇನ್ನ ಹಾದಲ್ ಕುರುಆನ ಯಹದಿ ಲಿಲ್ಲತಿ ಹಿ ಅಹ್ವಂ ಹಮ ಕಶೋರುಂ ಕುರುಆನ ಕಿ ಎಮ್ಮೆ ಸೀದಾ ವೆಗಂ ವ ಮಗಂ ಮಗು ದಕ್ಕಾ ದೇ ಫೊತೆಕೆ ಎಹಮಿಮ ಐ ದೇವಣ ಫಾದ ಅಳಗೊಂಡು ಮೆನ್ನಂ ಎಬ ಹಿಂಗೆ ತಾರೀಖ ಬಲಾಲ ಇರುಗ ಕುರುಆನ್ ಎಮ್ಮೆ ಫುರತಮ ಬಾವಾ ಲೆವ್ವಿಗೆನ್ ತಿಲಾವಾ ಕುರವಿಗೆನ್ ದಿಯೈ ಇರುಗ ಎ ತಿಲಾವಾ ಕುರವಿಗೆನ್ ದಿಯೈ ತದಬ್ಬುರು ಕುರುಮ ಇಕುಗ ಎಹಮಿಮ ವರುಗದ ಮುಜ್ತಮಾಯಿಂ ಉಫಿದಿಗೆನ್ ದಿಯೈ ದೇವಣ ಕಮಕ ಕುರುಆನ್ ತಿಲಾವಾ ಕುರುಮುಗ ಫಾದಾತ ಅಳುಣ್ಣ ಮೆಫಿನಿಗೆಂದನಿ ಇನ್ಸಾನಾಗೆ ನಫ್ಸು ವರರಂಗಳ ತಹ್ಸೀಬು ಕೊದ್ದೆ ಇನ್ಸಾನಾಗೆ ಸುಲೂಕು ತಹ್ಸೀಬು ಕೊದ್ದೆ ಇನ್ಸಾನಾಗೆ ನಫ್ಸು ವಜಂ ಹಮ ಕೊದ್ದೆ ಎಬ ಏ ಕುರುಆನು ಹರ್ಮ ಕಿಯವಮುನ್ ದಾಯಿರುಗ ರುಹಾಣಿ ಗೊತುಂ ಹಿಂಹಮ ಜಹುಂ ಇನ್ಸಾನಾಯಂ ಎಬ ಗೆನೆಸ್ತೆ ಏ ಅಲ್ಲ ಕುರುಆನು ಗವೆ ಸವಾಹಕ ಬಯಂ ಕುರಬಾಹ ಅಲ್ಲದೀನ ಆಮನ್ ಅಲ್ಲದೀನ ಆಮನು ತತುಮೈನು ಕುಲೂಬುಹುಂ ಬಿದಿಕ್ರಿಲ್ಲಾಹಿ ಅಲಾ ಬಿದಿಕ್ರಿಲ್ಲಾಹಿ ತತುಮೈನು ಕುಲೂಬ್ ಎಹಮ ಕುರುಆನ ಕಿ ಎಮ್ಮ ಮುಹಿಮ್ ಝಿಕ್ರ್ ಎಹಮ ಎ ಝಿಕ್ರುಂ ಅಹರ್ಮೆನ್ನ ಹಿತ್ತಕಂ ಹಮ ಹಿಮೇನ್ ಕಂ ಎಬ ಗೆನೆಸ್ತೆ ಹಮ ಏಕುಗ ಸುಲೂಕು ಎಬ ತೋಹಿರು ಕೊದ್ದೆ ಮೀಹಾಗೆ ನಫ್ಸು ಎಬ ತೋಹಿರು ಕೊದ್ದೆ ಮಿಸಾಲ ಕಂ ಗಾ ಬಲಮ ಆಯತ್ತ ಕ್ಯವ ಮುಂದಾ ಇರುಗ ಕೆತ್ತೆರಿ ಕಮ ಅಲ್ಲೋಹು ಕಂ ಕಮಂ ದತಿ ಹಾಲತ್ತ ಗೋಳೆ ಇರುಗ ಎ ಕಮಂ ಅಲ್ಲೋಹು ಮಿಂಚು ಒಮೆ ಗೆನೆಸ್ತೇನೆ ಕಮ ಅಲ್ಲೋಹ ವಕೀಲು ಕುರುಮ ಮಿಕಾಲ ಆಯತ್ತ ಕ್ಯವಾಲೀಮ ಎಕ್ಕಲ ನಫ್ಸು ಗಮಿ ಹುಣ್ಣ ಹಿಂಹಮಣು ಜಹುಂತ ಗೆನೆಸ್ ವಜಂ ಹಮ ಕೊಲ್ಲದೇನೆ ಹಮ ಯಾಕುಗ ನಬಿ ಬೇಕಲುಂಗೆ ವಾಹಕ ತಕ ಇಚ್ಚತಿ ಕಿಯಾಲೀಮ ಅಹರ್ಮಂಗೆ ಅಜುಂ ವರುಗದ ಕೊದ್ದೆ ಹೇಮ ಅಜುಂ ವರುಗದ ಕೊದ್ದೇನೆ ಹಮ ಯಾಕುಗ ರೀತಿ ಅಹುಲಾಗಿ ಸಿಫತಹುಗ ವಾಹಕ ತಗ್ಗೆ ನಾಮ ಅಹುಲಾಗು ತಹುಜೀಬು ಕೊದ್ದೇನೆ ಹಮೆಯಾಕು ಇಜ್ತಿಮಾಯಿ ಗೊತ್ತುಮ್ ವೆಸ್ ವರಬ್ಬೊಡು ಮಂಫಾತಕ್ಕೆ ಕುರುವಾಂಕಿಯ ವಿಮಾ ಲಿಬಿಗೆಂ ಎಬದೇ ಈ ಉಮ್ಮತೆ ಬಿನಾ ಕೊಂ ಹದೋರತ್ತೆ ಬಿನಾ ಕುರಾಣೆ ವರಂ ಮುಹಿಮ್ಮು ಅಸಾಸ್ತಕ್ಕೆ ಕುರುವಾಣುಗ ತೆರೆಯಿ ಲಿಬಿಗೆಂದಾಣೆ ಹೆಮ ಮೀ ವರಂ ಮುಹಿಮ್ಮು ಕಮೆಂ ಹರ್ಮೆಂ ಮೀ ಕಿಯವಾ ಎಚ್ಚತಿ ಅಮಲಿ ಗೊತ್ತು ತಂಫೀಸ್ ಕುರುಮುಗ ವಿಷ್ಣುಮ ಕಾಯಕು ಕಿಯವಾಫಿ ಕಮುಗ ವಾಣಮ ಏಯ್ ವರಬ್ಬೊಡು ಫಾದಾಯ ಲಿಬಿಗೆಂದಾಣ ಕಮೆ
0: ದೆಮ್ಮೆ ಶೈಹೋಗೆ ವಾಕೆ ಅಸ್ತು ಎಂಗಿಜ್ಜಾನ್ ಹಮೇ ಕಣಿ ಕಿಯವು ಮಂಗ್ ವೈ ಫೋತೆ ನೋಂಕಂ ಎ ದೆನ್ ತದಬ್ಬುಡು ಕುಳಂ ವಿಸ್ ಜೇ ಫೋತೆ ಕನ ಹೆಣ್ಣು ಮಾತು
1: ಆ ಅಸ್ಸು ಎಯ ವಿಸ್ನ ಎ ಫಿಕುರು ಕೊ ಗೌತ ಬರ ಬಡ ವಿಸ್ನಂ ಜೆ ಹೆಚ್ಚೆ ಕಂ ಮೀಗಿನ್ ದಿಯ
2: ಮ್ಯಾರ ಮಿ ಮಿ ಫಾದಾ ತಲ್ಲಿ ಬಿಗೆಂದ ಇರುಗ ತಿಕುದಿಂ ಆಮುಕ ಕುರುವಾನ್ ತಿಲಾವ ಕುರ ಇರುಗ ಕಿಹ ವರಕ ಮಿ ಕುರುಆನ್ ತದಬ್ಬುರು ಕೊಗ್ಗೆನ್ ತಿಲಾವ ಕುರಂ ವಿಸ್ನ
0: ಅರುಣ ಹಮ ಫುದೇರ್ಕ ಎ ಬಬಲಂಗಣೆ ಮಿಸಾ ಕುರುಆನ್ ಬಾವಲ ವಿಫರ್ಣಿ ಅರಬಿ ಬಹುಂ ಎಹಮಿ ಅರಬಿ ಬಸ್ ದಸ್ ಕುರುಮ ಕಿ ಸಸ್ತವರ ಮುಹಿಮ ಕಮೆ ದೆತ್ತಶೆ
2: ಅರಬಿ ಬಸ್ ದಸ್ ಕುರುಮ ಐಹಮ ವರ ರಂಗಳು ಕಮೆ ಏಕಮಕು ಅರಬಿ ಬಸ್ ದಸ್ ನುವಾಮಿ ಹಾಯ ವೆಸ್ ಕುರುಆನ್ ತದಬ್ಬುರ್ ಕುರಾಕಶಂ ಉಂದಗುಲೆ ನುವಾಣ ಐ ಅಳಗಣ ಮೆನ್ನಂ ಹಮ ತರ್ಜಮಾ ಕುರವಿ ಫೈ ಬಹುರಿ ದಿವೆಹಿ ಬಹುಂ ವೆಸ್ ಬಹುರಿ ಗ್ರೇಸ್ ಬಹುಂ ವೆಸ್ ಬಹುರಿ ದೆನ್ ತಿಕುದಿನ್ ತಿ ಫಾಹಗ ಕುರಿಹೆಂ ಅರಬಿ ಬಸ್ ರಂಗಳಂ ಎಂಗಿ ಜೀಯ ಏಕಮಕು ಅರೈ ಬಹುಕ ವೆಸ್ ಎಮಿಂ ವರು ಎಂಗಿ ಏನಿ ಹಮ ವರ ರಂಗಳಂ ಅರೈ ಬಸ್ ಎಂಗಿಗೆಂ ಏಕಮಕು ಹಮ ತರ್ಜಮಾ ಕುರವಿ ಫಹುಂ ನಲಿಯುಂ ತಕುಗ ಮೀ ಆಯತ್ತಕುಂ ದಲೀಲು ಕೊದ್ದೆ ಕಾಂಕಂ ಎ ಬಹುರೇ ಹಮ ದಿವಿ ಬಹುಂ ವೆಸ್ ಅದು ಇಂಗ್ರೇಸ್ ಬಹುಂ ಖಾಸ್ಕೊ ಇಂಗ್ರೇಸ್ ಬಹುಂ ವರಗ್ಗಿನ ರೆಫರೆನ್ಸ್ ತಂಗೆ ಬಹುರಿ ಕೊಮ್ಮೆಹೆಂ ಮೀಹಕಂ ಅರಬಿ ಬಸ್ ಎಂಗುನ್ ಲಾಜಿಮೆನ್ ನೋವೆ ಏಕಮ ಅರಬಿ ಬಸ್ ಎಂಗುಮಕ್ಕಿ ವರಬ್ಬೊಡು ಕುರಿಯರ್ ಮಕವಾಣ ಕುರು ಅಂತ ತಪ್ಪರು ಕುರು
1: ಶೇ ಅಳುಗೊಂಡ್ಗೆ ಸುವಾದಕ್ಕೆ ಮಿಸಾದಕ ಕಿರಿತ್ ಕುರುಆನ್ ಕಿಯವುಮ ಇಸ್ಲಾಂ

0: మీ హరుగడింగ్ హైకటి సాయలి సమినిట్ మీ ఇది విరాజ్ చేయగాడు మిగిడి కళ్ళు మిదినవాదని అమెద ఫరాయితోకి దిండవు అడుగునికి బప్ప హాలిఫ్దిద్దు తిలదు మొహమ్మద్ నసీర్ వణి దేహా సబ్బిస్ జూన్ దిహై గణియావిఫే వీమా బప్పకి మచ్చంగి విస్తరంజనత వసీయత వాణమ ఎమ్మస్ తోకి తిరేగా అడుగుండా గుళువా ఎకణిమే ఆ ఇలాగి ఫరాతుం మరియం షహ్నీజా నసీర్ ఫోన్ నోయింగ్ హై తినే ఎకెత్ తినే హై నోయ్ అడుగుణమెంకి మమ్మ హా నస్రు సభా హరీరా మూసావణి దేహా సబ్బిస్ జూన్ దే గణియావిఫే వీమా మమ్మగి మచ్చం ఎవ్విస్ తరంజనోత వసీయత వాణమ దేమస్తోగి తిరేగా అడుగున్ మిన్న గుళువా ఎకణిమెదమే ఆ ఇలాగి ఫరాతుం ఆమెణిత్ మునీషా ఫోన్ నోయింగ్ హతెంగ్ హయే హతరే దే హతెంగ్ హతరే మరియం లియోషా ఫోన్ హతెంగ్ హతరే తినే దేంగ్ ఎకే ఫహెంగ్ హతరే అడుగుణమెంగి బప్ప నూన్ వెలిదు సౌత్ హెపీ ఇబ్రాహీం ఆదం వణి దేహా సబ్బిస్ జూన్ అషగణియావిఫే వీమా బప్పకి మచ్చంగ్ ఎవ్విస్ తరంజనోత వసీయత వాణమ ఎమ్మస్తోకి తిరేగా అడుగుణమిన్న గుళువా ఎకణిమితమే ఆ ఇలాగి ఫరాతుం అబ్దుల్ గనీ ఇబ్రాహీం ఫోన్ హతెంగ్ హతే సుమే హయెంగ్ హతరే ఫహె సుమే మొహమ్మద్ ఇబ్రాహీం ఫోన్ హతెంగ్ హతరే తినే తినెంగ్ ఎకే నుయ్ నుయ్ ఐషత్ ఇబ్రాహీం ఫోన్ హతెంగ్ అషెంగ్ హతరే హయెంగ్ ఎకే ఫహెన్ నుయ్ అబ్దుల్లో ఇబ్రాహీం ఫోన్ నుయెంగ్ అషెత్ తినే దే ఫహె హయెంగ్ హయ్ అడుగుణమెంగి బప్ప నూన్ వెలిదు లూనా ఆదం అలీ వణి దిహా సబ్బిస్ మే ఫణరాగణియఫే వీమా బప్పగి మచ్చంగ్ ఎవెస్ తరంజన్వత వసీయత వాణమ ఎమ్మస్తోకి తిరేగా అడుగుణమిన్న గుళువా ఎకణిమిదమే ఆ ఇలాగి ఫరాతుం ఇబ్రాహీం జకీ ఫోన్ హతెంగ్ హతెంగ్ హతే హయ్ తినే ఎకెంగ్ హయ్ హుసేన్ జకీ ఫోన్ హతెంగ్ హతెంగ్ హయే దే నోయ్ ఎకెంగ్ హతరే అబ్దుల్లో జకీ ఫోన్ హతెంగ్ అషే తినే హయ్ దే హతె తినే హసన్ జకీ ఫోన్ హతెంగ్ హతెంగ్ హతే హయెంగ్ హయ్ హతరే సుమే అడుగుణమెంగి మమ్మ నూన్ మగూదు కొక్నట్ విలా ఆయిషత్ అలీ వణి దిహా సబ్బిస్ మే బావిహుగణియావిఫే వీమా మమ్మగి మచ్చంగ్ ఎవ్విస్ తరంజనోత వసీయత వాణమ ఎమ్మస్తోకి తిరేగా అడుగుణమిన్న గుళువా ఎకణిమిదమే ఆ ఇలాగి ఫరాతుం అలీ రషీద్ ఫోన్ హతెంగ్ హయ్ ఫహె సుమెంగ్ హయ్ ఎకెన్ నుయ్ అహ్మద్ ముంతాజ్ ఫోన్ హతెన్ నుయ్ నుయ్ ఫహెంగ్ హయ్ తినెంగ్ హతే అబ్దుల్ గనీ మొహమ్మద్ ఫోన్ హతెన్ నుయ్ ఫహె హయెంగ్ హతరే నుయెంగ్ హతరే అబ్దుల్లో రషీద్ ఫోన్ హతెన్ నుయ్ ఫహె సుమెంగ్ హయ్ ఎకెంగ్ అషే అడుగుణమెంగి బప్ప హా క్రెస్ట్ అబ్దు షకూర్ అబ్దుల్లో వణి దిహా సబ్బిస్ మార్చ్ సౌవిహుగణియావిఫే వీమా బప్పగి మచ్చంగ్ ఎవ్విస్ తరంజన్వత వసీయత వాణమ ఎమ్మస్తోకి తిరేగా అడుగుణమిన్నా గుళువా ఎకణిమిదమే ఆ ఇలాగి ఫరాతుం ఫాతిమత్ నాసిరా ఫోన్ హతెంగ్ హతెంగ్ అషే హయ్ సుమే తినెంగ్ ఎకే మొహమ్మద్ సువాద్ ఫోన్ హతెంగ్ హతెంగ్ అషే హయెంగ్ హయ్ హయ్ తినే అడుగుణమెంగి బప్ప బాహితాదు మిరిహి మాగే మూసా గాసిం వణి దిహా సబ్బిస్ సెప్టెంబర్ అడుగుణమెంగి బప్ప నెవేణి ఫోముల ఫహమలి మొహమ్మద్ ఇబ్రాహీం వణి దిహా సబ్బిస్ మే అషారాగణియఫే వీమా బప్పగి మచ్చంగ్ ఎవ్విస్ తరంజన్వత వసీయత వాణమ ఎమ్మస్తూకి తిరేగా అడుగుణమిన్న గుళువా ఎకణిమిదమే ఆ ఇలాగి ఫరాతుం ఇబ్రాహీం సయీద్ ఫోన్ హతెంగ్ హతె దే తినే తినెంగ్ హతరి తినే అలీ సయీద్ ఫోన్ హతెంగ్ హతెంగ్ అషే ఎకె సుమే ఎకె తినే మిహార్ గడింగ్ హైగడి ఫన్సాస్ ఎం మినిట్ తిబెఫ్లుంగడ సొమ్తిగిందమణి దివిహరాజ్ జేకియాడు
1: కొమ్మె ఉమురక
2: కొమ్మె ఫంతియక
1: కొమ్మె గింతియక దివిహరాజ్ జేకియాడు. එංහා සතරසයක සාලිස් නුවයි කිලෝහට්ස් මීඩියම් වේව්
2: අඩ්ඩි හනුවේ මෙගහට්ස් FM බෑන්ඩ්. දිවී කියවා කොදින්න කියවමු මෙහිය. රේඩියෝ මුදරිස් ඉස්ලාම් එහෙම මිහාරුති කුදින මැසක නිවිච්චතු
3: ලබා
2: එහෙම ෆුරතමා ಯಾಣಿಯಾ ಕಿಯಾಲ್ದಿ ಬನ್ ಯಾಣಿಯ ಫಾಹಗವಿ ಎಕ್ಕಮೆ
3: ಮಿಸ್ತಕೊಂ ಕೊಫಾವಾ ಹೊರಿಹ ಅಮಲಗ ಹಿಸಾಬು ಬಲ್ಲವಾಣ ದುವ ಎಕ್ಕ
2: ದಿವೆಹಿ ಇಸ್ಲಾಂ ಕೇವುಮ್ಗ ಇತುರು ಎಹಿಯೆ
4: ರೇಡಿಯೋ ಮುದರ್ರಿಸ್ ಸಾಣವಿ ದಿವೆಹಿ
2: ಇದಕ್ಕೆ ವಾಹಕ ಯಾ ಬೇಗತಂ ಹಾಲತುಗೆ
5: ವಾಹಕ ಹಾಲತ್ ಮೇರು ಕೊಡು ನುಬಾಕ ಮಾಣ ಕುರವಣಿಯ ಮಾಣ ಕುರವಣಿ ವಾಹಕ ಎಕ್ಕೊಂ ನುಬಾಕ ಒಲ್ಲಾಣ
2: ರೇಡಿಯೋ ಮುದರ್ರಿಸ್ ಮಿಹಾರು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಕೊಮ್ಮೆ ವಗುತಕುಸ್ ಅಡು ಹಾಲಿವೇರಿ ದಿವ್ಯರಾಜ ಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವಹ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲಬ.
6: ಫೈಪೇ ಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್ ಆಮ್ರತ್ ನೈಶಾ
7: ಪೂರ್ವತ ನೆಗೆಮ ಕೋಸುಮ ಜಹೇಮಸಕ್ಕತೆ ಅಳುಗಣ್ಮೆ ಕಿಯಾಲ್ದೆ ನಂ ಕುರಂಜೈ ಗೋಯ್ ಎವೆ ಮಹಿಂಗ ನಂಬರ್ ನಗಮ
6: ಹವ್ವಾ ಶೀನ್
7: ಪ್ರೋಗ್ರಾಮ್ ಗೋಣ್ಣೆ ನಿಜುಮ್ಲ ದೆಮಸಕ್ಕತೆ ಕೊಮ್ಮೆ ಬೇವರಿಕ ವಿಸ್ ಕುರಂಜಹೇಣಿ ಗುರುವತ್ತುಂ ಎಬೇವರಿಕ ದಿಮಾವಾ ಮಸ
6: ಮರಿಯಂ ಸಾಣಿ
7: ಎವಸ್ವರ್ಕ ಹುಸ್ವಗತ ದೂಕೊಲ್ಲಾಗೆ ನೋಣ ಹಿಂದೆ ಇಸ್ತಾರ್ ಕುಳೆಮ್ಮೆ ಜಹೇಣಿ ಫಹಿಪೇಯ ಫಹಿಪೇಕಿ ವರ ಫಸೆ ಹೆಂ ಬಿಲ್ತ ದಕ್ಕದ
6: ಹುಸೇನ್ ರಶೀದ್
8: ಬಿರೇಗೆ ಶೋಗ ಒಯ್ ದೆಮಸಕ್ಕ ಕಿಯಾಲ್ದೆ ನಂ ಫೋರ್ತ ಮಸಕ್ಕತ ಕಮ್ಯತಿ ಅಹಣ್ಣ ಬಿಸ್ವಾಣೆ ದೆವಣ ಮಸಕ್ಕತ ಕಮ್ಯತಿ ಗಣ್ಣಾ ನಂಬ
6: ನಫಾ ನಸೀಮ್
7: ಅಂತರಿನ್ ಕೋರಂ ಮಿಜಹೇಣಿ ಮಿತನು ಗುರುವತ್ತು ನೆಗೆ ಮಸಕ್ಕತಕ್ಕೆ ದೆನ್ ಅಣಕ್ಕ ಹಮಹರೆತೆ ಕೆಗ್ಗತ ಮಸಕ್ಕೆ ಫುಯ್ ಹಮ ಕೊಲ್ದಿ ಮಹದಿಯಾ
6: ಮೊಹಮ್ಮದ್ ನಾಜಿ
9: ಈ ಪ್ರೋಗ್ರಾಮ ಮಿಯನಣಿ ಹಮ ವರಂ ಉಮ್ಮೀದಾಕೊಂ ಗಿಣ ಹುಂತರಿನ್ನ ಬದ್ದಲ್ ಕೊಲ್ಲ ಮಜಾ ವಗುತ್ಕೊಳ್ಳಿ ಹೇದ ಕೊಲ್ಲ ದೆನ್ ಅಳುಗಣ್ಮೆಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಮಸಕ್ಕೆತ್ತ ಕೊಮ್ಮೆರೆ
6: ಮರಿಯಂ ಶಹಾಮ
7: ಫುರತಮ ಕುರಂಜೆ ಮಸಕ್ಕೆ ಅಳುಗಣ್ಮೆ ನಿಮ್ಮಾಣಿ ಬುರೆ ಅಂಬುರಾಗೆ ಏಮ್ ಎಮ್ ಫುರತಮ ಹಿಂಗಾದ ಬುರು ಅಂಬುರಾ ಲಾಫ ದೆಮ್ ಮಸಕ್ಕತ ಜಹಿಲ
6: ಮೊಹಮ್ಮದ್ ಐಹಮ್
10: ಕೊಮ್ಮೆ ರಂಗಳು ಖುರ ಜವಾಬಕ ಲಿಬಿಗೆ ನಾನು ಫಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಅಳುಗಣ್ಮೆ ಎ ಲಿಬೆ ಫಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಬಿನಾಕೋ ಮಿರೆಗೆ ಎಮ್ಮೆ ಮತಿ ಮಕ್ಸ್ ಓದ ಫರತ ಕೈಬೋದೆ ವರ ಹಾಸೆ
6: ಮಿಂಗ್ ಕೊಮ್ಮೆ ಬ್ಯಾವರಿಯಕ ವಿಸ್ ವೋಟ್ ಕೊರಬೇನಿ PSM ಯಾ ಮೆದೇರುಕ ಎಮ್ಮೆ ಮಕ್ಬೂಲ್ ಬ್ಯಾವರಿಯಾಯ ಅವಹ ವೋಟ್ ದೆವ್ವಾ ವೋಟ್ ದೆವ್ವೇನಿ ಅಂಗಾರದ ಹೋಗಿ ಹೆಂದನು ನುವೆ ಇಚ್ಚಹಂತೆ ಫಹಿಪೇ ಪ್ರೆಸೆಂಟ್ಸ್
11: Best Radio Presenter Competition.
2: Best Radio Presenter Competition.
6: Mi mubarak to the co-sponsor ki Wholesale Point.
12: ಮೆಕ್ಸಿಕೋಗ ಬಾಬಾ ದುನಿಯಾಗೆ ಫುಟ್ಬಾಲಾಗೆ ಎಮ್ಮೆ ಬೋಡು ಗೀದು
13: ಟೀಮ್ ತಕ ಕುಳುಂತೆರಿಂಗೆ ಮೌಲೂಮಾತ್ ಅದಿ ಮುಬಾರಾತುಗೆ ಎಮ್ಮೆ ಫಹುಗೆ ಅದಾಹಮ ಕುರುಂತಕಾಯ
14: ಉರ್ಹ್ಯಾ ಮೆಕ್ತಕೆ ಕುಳೆಮ್ದ ಆಗೋತು ಗಾಡು ಅಳುನುಗೆ ಟೀಮ್ ಉನ್ ತಿಬೇಕುನ್ನ ಹಮೆ ಬಗುತುಂಗೆ ನಿಸ್ತೆ
13: ದಿವಿಹಿ ರಾಜ್ಯ ಗಾದು ಎಂಗಾ ಸತರಸ್ತಿಯಕ ಸಾರಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹಾರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇ ಅದಿ ಅಟ್ಟಿರುನು ಎಮ್ಮೆ ಘಾರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ವೇ
11: ವರ್ಲ್ಡ್ ಕಪ್ ದೇಹಾಸ್ ಸಪ್ಪೀ

0: గ్రూప్ ఎఫ్ గా జపాన్ అది నెదర్లాండ్స్ కురిమత్తం ఫెనిగెన్ మిదాని మీ గ్రూప్ దేవండ మెచ్ మిహార్ మీ ఇంగ్ అడిగి గొప్ప బుణ మాదమా హెదును హతే జహార్ ట్యూనీషియా అది స్వీడన్ గే మెచ్ కొలేని ఏగే కొరిన్ ఫతి హతరే జహార్ అది ఇతర మెచెన్ ఆల్మెన్న ఫెనిగెన్ దాని దే మీ ఫుర్తమ దే దోహ ఫహ మిదాని హమ ఫుదు ఫుదు దమ్ వరం ఫిషికెన్ కో సెందున హిసాబ్ కో కిన మెచ్ తకే హమ ఆల్మెన్న హిసాబ్ హమ ఫెన్న మిదాని ఫర్గ వరల్డ్ కప్ ఫుట్బాల్ భారత్ కి మిహాతన బాబా ఎమ్మె గుడు ముబారక్ గుమ గిన మెచ్ తకే ఆల్మెన్న ఫెనిగెన్ దాని సతకే వర గిన మెచ్ ఫెనిగెన్ దాని నెదర్లాండ్స్ జపాన్ మెచ్ గే వాహ కారణమే ఫాహ కొల్లింగ్ ఆ బ్రేక్ దియుం గే కురింగ్ ఆ కుంకల బదల్ తకే తో ఫెన్న షాకిట మీ ఓస్ కోగ ఓజ్జ కము గ వాణమ బదల్ తకే గా స్థాన తో నూనే మీ హమ హింగమ జహే కాల్ నతీజా గోతం హమ డ్రో ఎక దె టీమ్ ఉంవెస్ మా బొడం ఇతుర కుడుం తెరిం కురియా నూనెరే మడుకొల్ల ఫాణ బా
1: మేము అలగొడమండ మీ నెదర్లాండ్స్కి ఫరాతో మీ ఫెన్నని హమ కురియ జీగం కుళెము మసే కురాత మీ జపాన్ వరబోడ ఫహాతో మడకోగం కుళెత మీ ఫెన్నదే మిహారు మీ నెదర్లాండ్స్ మీ కుళే గొత్తం వెజ్జ మీ బోడ మీ కాంబినేషన్ ప్లే మీ కాద మీ గొత్తక బ్రేక్ కురుతో నూనె అడ్దే మీ డిఫెన్స్ లైన్ మిడ్ఫీల్డ్ లైన్ దేతరియా మీకు అదే ఇతను బోడ నగాగే నూనె డిఫెన్స్ లైన్ ఫహత కుళవేతో మీ ఉళని మీ మీ తను ఎవ్వెస్ ఎచ్చి అలగొడమైన కండు ఫెన్ మీ డీప్ కొన్ని డిఫెన్స్ లైన్ ఉన్నది మీ ఓకూరం ఉందాతని దాని అలగొండ గబుల్ కురే మీ ఫౌగా ఒక హిసాబకు మీ వే హోస్ట్ కాల మీ తంగుళ ఇసుకోళం అసగను బొడు కుళం తెరియే లేకపోతే తంగుళ బొడ మీ కురొస్స దాం బలాఫాన్ అయి తంగుళ మీ డీప్ కొంగ్ వచ్చి తంగుళ ఎర్లీ కురొస్ వచ్చి తంగుళ బేరం జాం పురుసతు లిబేబ ఎయి మీ యంగ్ ఆప్షన్ దెన్ హమ ఏకొంగ్ అడగను గబు కురవుతూ వచ్చా తంగుళ బొడ కోనర్ నూనె సెట్ ప్లే ఇచ్చి హిసాబు హోదా మసై కురాణ ఎయి ఏ గెమ్ అడ్వాంటేజ్ నెగిదాని తెలవండ గబు కోతో జపాన్ కురియ నార ఎహెన్ తిబేకం మన్య ఎయి కన్నేగే మీ మీగా హమ మీ నెదర్లాండ్స్ దేని దాని ఆప్షన్ నాకి
0: ఫర్ జపాన్ వెస్ నెదర్లాండ్స్ ఎస్ గ్రూప్కి ఫుర్త మెచ్ మీ ఎమ్మె పాయింట్ వెస్ అమ్మ ముహిం జపాన్ మిహారు మియగ్గొతు ఇతురం ఎటేక నికుమెదాన బాయ్ నూనియాము సుమె సుమె గొత్తియాము హమ అది మడుకొల్ల లేకని తివే కాలు గొత్తక బాయ్ దేవన్ హాఫ్ ఎస్ ఫెనిగ్ ఎందాని నూని చేంజెస్ తక్కం వేస్తాను బా
2: అదే అది మీ దేవన్ హాఫ్ ఫరార్ హమ హియర్ నో ఎవ్వెస్ కొత్తక జపాన్ కులుముగి వట్టఫాడే మాబుడు తఫాతకి అన్నా నేను నమ్వెస్ దేవన్ హాఫ్ ఒక హిసాబుకు అలగొండు గబూకురని జపాన్ కొమ్మెస్ వరక మీ కుడకుడకు ప్రెస్ కురం ఫషానే అనే మీ డచ్చు టీము హోదెండు టీముకి మీ డిఫెన్స్ లైన్ ఏ తంకుళ గిన మెచ్చుతో కొద్ది ఫెన్గా మిమ్మ ఎబూరి ఫౌ హాఫ్కు తంకుళ ఇంటెన్సిటీ హై కొద్ది హాఫ్ గేమ్ తో గేమ్ మేమ ఏ అనే ప్రెడిక్ట్ కూరేవే కొమ్మెస్కాయ ప్రెసి హై ప్రెసిన్ దానే ప్రెడిక్ట్ కూర
0: నజీ ఎవరు ఉముగే ఫుర్సత్ బొడుక
3: అదాల మధ్య మీ హిసాబం మీ గణిస్తనే నెదర్లాండ్స్ అది జపాన్ బదు కురా మెచ్చుగా దేవన హాఫ్గా పెట్టాం మీ హిసాబం అవును వాసిఫ్ అహ్వాల్ కొల్లా
4: శుక్రియా రమేష్ దేవన హాఫ్కి కోళం ఫెట్ పట్టక బోడక మడుకోదా జపాన్ కూడా తెలియ కుళం ఫషాకి జపాన్ కొంతరిం పోదం కొరే ఫోన్ వాదిం లేదంటే హాఫ్ తిన్ లేదంటే వెన్ను హెక్క పొలత్తాకుండా ఫహత చేస్తాది జపాన్ హాఫ్ తెరంగా సేరితే వన్ లేదంటే కొంత కొరి ఫోన్ వాది పోలి జపాన్ కొంతరియా దిఫా కురి దిఫా కురి కూడా సేరే పేరు నెదర్లాండ్కి కుళం తెరి హాఫ్కి మిదా హిసాబ్ పోలతా కొరియ బదు మసే కొరి ఏరియా తేరే జపాన్ ఏరియా తేరే నెదర్లాండ్ కుంతరి పోలతానికి తగ్గు ఫాత్ వెండిక్ వెడ్ హేక్ వెండే కొరి ఎతరే కుళం తెరిగిన ఏరియా పేరు పేరు ఎక్కారు హాఫ్కి మిదా హిసాబ్ ఫోడు అది పోల జపాన్ కొంత దిఫా కొడి జపాన్ కొంత దిఫా ఇప్పుడు దిగదు హరి మెత్తి పోలపేరు మెదడు ఎక్కడ దిఫేద్దాం నెదిండా నెదిండా హాఫ్ తిన పాత వెండ్ హేక్ పొలత్ ತಿಂತೀನಿ ಕುರಿ ಆರಿ ಮತ್ತೆ ಕೊಂತಿರ್ಕತ್ತೀನಿ. ಇದನ್ನು ಕೂತಿರಿ ಹಾಫ್ ಕಿಮಿ ದಾಸ ಬೇರು ಕ್ಯಾರಿ ಗೆಕ್ ಪೋಯ ಗೆಕ್ ಪೋಕುರಿ ನಗಾದಿ ಮತ್ತೆ ನಗಾದಿ ಬೋಳ ನದಿಯಲ್ಲಿ ಕುಂತರೆ ಕುರಿ ಫೋನ್ ಆದ ಬೋಳ ಫಾರು ಗೋಲ್ ಮತ್ತೆ ಹೊರಸ್ಕೊಂಡಿರುತ್ತೆ ಸಾರಿ ಮತ್ತೆ ಬೋಳ ಬೇರು ರೊಕ್ಕ ತೆ ಬೋಳೆ ಅದೇ ತಿವಿ ಕುಂತೇ ನಮ್ಮ ಸೈಗೆ ಕುಂತೆ ಕುಂದೀಪಿ ಬೋಳಗೋ ಸಾರಿ ಮತ್ತೆ ಬೇರು ಆರಿ ಮತ್ತೆ ನೀವು ಫೇಲು ಮೆಚ್ಚುಗೆ ಸಾಳೆ ಸಾಮಿಟ್ ಕುಳೆಯಫ ಸಾಳೆ ಸ್ಯಾಮಿರೇಟ್ ಕುಳೆಯಫ ದಟ್ಟಿಮ್ ಕುರೆ ಬಿಚ್ಚಿ ಮುಖದಲ್ಲಿ ಕೊಳು ಮುತ್ತಿನ ಜಪಾನ್ ಕುಂತರಿಯ ಜಪಾನ್ಗೆ ಅಶಾರ ನಂಬರ್ ಬೋಳ್ ಹಾಕೋದ ಮಸ್ಸೆ ಕೊರೆ ಕ್ಯೂಬ್ ಆ ಕ್ಯೂಬ್ ಅನ್ನು ಯುಎಡ ಯುಎಡ ಬೋಳು ಕೆದ್ದು ಯಾರು ಮತ್ತೆ ಬೋಳದೆ ಬಿಸೇದು ಡೋನ್ ಬ್ಯಾಕ್ರ ಫಾತ ಈಟೋಯ ಈಟೋನ ವಟನ ವಟನ ಕುರಿ ತಂಗಳ ಫಾತ ಠಾಣಿ ಗೂಚಿ ಜಪಾನ್ ಹಾಫ್ ಕಿಮಿ ದಾಸ ಠಾಣಿ ಗೂಚಿ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳೆ ಬೇರೆ ಆಕಾರಿ ಫುಮ್ ಯಾರ ಹೋದು ಕುರಿ ಫೋನು ಆದ ಮಸ್ಸೆ ಕುರಿ ಜಪಾನ್ ಮತ್ತೆ ಯಾರು ಮತ್ತೆ ಬೋಳು ಬೇರು ನೆದರ್ಲ್ಯಾಂಡ್ ರಿಲೀಫ್ ಫೇದು ನೆದರ್ಲ್ಯಾಂಡ್ ಹಾಫ್ ಕಿಮಿ ದಾಸ ಬಂಗ ಇಲ್ಲಿ ಫ್ರೀಸ್ ಇದ್ದಾನೆ ಡುಮ್ ಫ್ರೀಸ್ ಕುರಿಯ ಮೆತ್ತ ಕ್ಯಾರಿ ಇದೆ ಬೋಳ ನೆದರ್ ಕುಂತೆ ಬೋದು ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳೆ ಮಸೆ ಕುರಣಿ ನೆದರ್ ಕುಂತರಿ ಅವರು ಕುರಿ ಪಾತು ಜಪಾನ್ ಕುಂತೆ ದಿಫಾ ಕುರಿ ಬೋಳ ಸ್ಮಿತ ಹೊಸ್ಕಾನ ನೆದರ್ ಕುಂತರೆ ನೆದರ್ ಕುಂತರೆ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಮಿಫಾರ್ ಆರಿ ಮತ್ತೆ ಬೇರೆ ಮೆದರ ಕ್ಯಾರಿ ಜಪಾನ್ ದೀಫೇದು ಜಪಾನ್ಗೆ ಎಕಾವಿಸ್ ನಂಬರ್ ಇದ್ದಾನೆ ಫ್ರೆಂಕಿ ಫ್ರೆಂಕಿ ಬ್ಯಾಕೊಳ ಫಾತ ಕುಳಿತಿರಿ ಕ್ಯಾರಿ ಫ್ರೆಂಕಿ ಫ್ರೆಂಕಿ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಏರ್ತೇ ವಾಣನಿ ಕುಂತಿರಿ ಬೋಳ ತಗೊಳ್ಳಿ ಭಾರತೀಯ ದಿಗೋದಕ್ಕೋಸ್ ಬೇರು ದಿಗೋದಕ್ಕೋ ಸೇರಿರ್ತಾನೆ ಫಾತು ಕೀಪರ್ ಕೀಪರ್ ಬಾಟ್ ಕುರಿಯ ರೆಂಡ್ ಹೇಕ್ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಫ್ರೀ ಸ್ಥಿತಿ ಕುರಿ ಮೆದುಳು ಕ್ಯಾರಿ ಕುಳಿತಿರೇಕ ಎಣ್ಣೆ ಕೊಂಟ್ರೆ ಕೊದ ಕುರಿ ಫೋನು ಆದ ಮಸೆ ಕುರಣಿ ಏ ರಿಯನ್ ರಿಯನ್ ವೆಂಡಿಕ ವೆಂಡಿಕ್ ಕುರಿಯ ಜಪಾನ್ ಹಾಫ್ ಮಿದಾಸ ಜೈಲ ಕುರಿ ತೀರ್ತೀನಿ ಬೇರು ಕ್ಯಾರಿ ಈಗ ಅಣ್ಣಪ್ಪ ಪೋಳ್ಗೆ ಕುರಿ ಜೇದನಿ ಗೆಪ್ಪೋ ಗೆಪ್ಪೋ ಕರಿತೀಯ ಜಪಾನ್ ಕುಂತರಿ ಆ ಕುರಿ ಕುಶಾಗುಳಿಗೆ ನೀ ಫೆಜ್ಜ ಜಪಾನ್ಗೆ ಕೆಪ್ಟನ್ ದಿಹ ನಂಬರು ರಿಟ್ಸು ಡೋನ್ ಕುರಿ ಕುಶಾಗುಳಿಗೆ ನೀ ಫೆಜ್ಜ ನೆದರ್ಲೆಂಡ್ ಜಪಾನ್ ಏರಿಯಾ ಮೆದ ದಿಮ್ಯಾಂಗ ಅರಿಮತಿ ಬೇರೋಂಗ ಕ್ಯಾರಿ ಕುರಿ ಫೋನು ಆದನಿ ನೆದರ್ಲೆಂಡ್ಗೆ ಸಾದ ನಂಬರು ರೈಂಡಸ್ ಕುರಿ ಫೋನು ಆದ ಗೊಸ್ ಕುರಿ ಫೋನು ಆದಾರು ಜಪಾನ್ ಏರಿಯ ತೆರೆಯಾಗ ನೆದರ್ಲೆಂಡ್ಗೆ ಹತ್ತರ ಕುಂತಿನ ಮೇಗುತ್ತು ಎಬ್ತೀವಿ ಎತ್ತರೆ ಬದೆ ಏರಿಯಾ ಬೇರೊಂಡು ಏರಿಯ ಕಾರಿಗೆ ಅದು ಎತ್ತೀವಿ ತಿಂಕೊಳ್ತೇನೆ ಮಾಡ್ಕೊಳ್ದಾಗ ಡಿ ಏರಿಯ ತೆರೆಯಾಗ ಎಬ್ತೀವಿ ದೇಕೊಳ್ತೇನೆ ಕುರಿ ಫೋನು ಆದಾರು ಕ್ಯೂಬೋ ಕ್ಯೂಬೋ ಹೇರಿ ಕುರಿ ಮತ್ತು ಮಾಡ್ಕೊಳ್ದಾಗ ಜಪಾನ್ಗೆ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಜಪಾನ್ ಏರಿಯ ತೆರೆ ಫಹಾದ ದಿಫಾ ಕುರಿ ಕಣಿಗೂಚಿ ದಿಫಾ ಕುರಿ ಬೋಳ ಸಹ ಹಾಫ್ಗೆ ಮಿದಾಯ ಸಾಬ್ ತುಂಬ ಫ್ರೀಸ್ ಕೊಂಟ್ರೋಕೋದ ಕುರಿ ಅಣ್ಣ ನಂಬರ್ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಕಸಿ ಜಪಾನ್ ಫೋನು ಆದ ಬೋಳ ಗೋಲ್ಗೆ ತೆರೆಯಂಗೆ ವಾಣಿ ನೆದರ್ಲೆಂಡ್ಗೆ ಅಣ್ಣ ನಂಬರು ರಿಯನ್ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ದೆಂಗೆ ಹಾತವ ನಂಬರು ಗೋತರೆ ಒದ್ದಾದಾಗೆ ಸಾದ ನಂಬರ್ ಹತ್ತರ ನಂಬರ್ ಕ್ಯಾರಿ ಕ್ಯಾರಿಗೆ ತಿಬಿ ಅಣ್ಣ ನಂಬರ್ ಕುರಿ ಫೋನು ಆದ ಬೋಳ ಬೋದು ಕುರಿ ಒದ್ದಾದಿ ಗೋತರೆ ಫನ್ಸಾಸ್ ಮಿನಿಟ್ ಕುಳೈಫ ಸಾದ ನಂಬರ್ ನಗಾದೀನಿ ನಗಾದಿ ಬೋಳ ಆಸ್ ಏರೆ ಬೇರೆ ಊರು ಕುಂತಿರಾದೀನಿ ಅರಿ ಮತ್ತೆ ಏನು ಮಾತು ಮತ್ತೆ ನಗಾದಿಂಗಿರು ಜಪಾನ್ ಏರಿ ತೆರೆಗ ದೇಕುಂತೇರಿ ಬೋದು ಕುರಿಯ ಫೋನು ಆದಿ ಹತ್ತಾರು ನಂಬರು ವೆಂಡಿಕ್ ಟೀಮ್ ಕೆಪ್ಟನ್ ಕಾಮಿ ಒಪ್ಪುತ್ತೀನಿ ಗೋಲ್ ಎಮ್ ಎಫ್ ಹಾತಕ್ಕೊಳ್ಳೆ ವೆಂಡಿಕ್ ಏರಿ ತೆರೆ ಅರ ಹೊರಿ ಬೋದು ಚ ವೆಂಡಿಕ್ ಬೋದು ಕುರಿಯ ಫೋನು ಆದ ಬೋಳ ಗೋತರೆ ಬದೀನಿ ನೆದರ್ಲೆಂಡ್ ಪ್ರಥಮ ಗೋಲ್ ಕಾಮೆ ಒಪ್ಪುತ್ತೀನಿ ಟೀಮ್ಗೆ ಕೆಪ್ಟನ್ ವೆಂಡಿಕ್ ಆತರ ನಂಬರ್ ವೆಂಡಿಕ್ ವಾಜಿಲ್ ವೆಂಡಿಕ್ ಮೇಹಾಗ ನತೀಜಾಕಿ ನೆದರ್ಲೆಂಡ್ ಏಕೆ ಜಪಾನ ಕಲ್ಲಾಣ ನಿಜ ಕೂಳು ಫಸ್ಟ್ನೇ ಜಪಾನು ಫಾನ್ಸಾಸ್ ಎಮಿನೆಟ್ ಕೊಳೆ ನೆದರ್ಲೆಂಡ್ ಏಕೆ ಜಪಾನ್ ಕದ್ದಾಡುತ್ತೆ ಜಪಾನ್ ಕುಂತನೆ ಬ್ಯಾಕ್ಳು ಫಹತ ಏರಿ ಬೇಣು ಕುರಿ ಸುಜುಕಿ ಸುಜುಕಿ ಕುರಿ ಫೋಣವಾದಿ ಬೋಳ ಮತ್ತೆ ಮತ್ತೆ ಹೊಸ ಏರಿಯ ಕಣಾದಿಮೆ ಆರಿ ಮತ್ತು ಬೋಳ ಬೇರ್ ನೆದರ್ಲೆಂಡ್ ಹಾಫ್ ಕಿತ್ತರೆ ನೆದರ್ಲೆಂಡ್ ಲೀಫ್ ಏದು

0: three substitutions for the Netherlands. Leaving the match is number 18, Doya Mama. Entering the match,
1: 네덜란드.
0: 10, Memphis Depay.
1: 팀 버들겠네.
0: Leaving the match is number 24, Presencio Summerman. Entering the match is number 20, Ben Kupainen.
1: Leaving the match is number 18, number
0: 18, Yanni Reinlands.
1: Entering
0: the match is number 20.
1: 얘네 걸로가 서비스 넘버를 보내놓거든요. 팀바 여기서는 사드 넘버를 쓰고 보내놓거든요. 사드 넘버를 페이비 얘네 걸로가 오프맨을 쓰고 보내놓거든요. 얘들은 아까리 그래 포노와드 불러갔다 사리면 베르겐디 ఏదంటే సబ్ పీస్ నెంబర్ టీప్ ఇప్పుడే ఫోన్ వాళ్ళు ఇప్పుడు కాస్ ఇప్పుడు కూడా జపాన్ బోల్ ఫ్యాన్ కురి తమస్య కొన్ని దాన్ని కొంతే బోల్ ఫ్యాన్ కురి చేయదని కురి అత్తి కురి అరిమతి కొంతరే ఫ్యాన్ కురి ఫోన్ వాళ్ళు బోల్ జపాన్ కొంతరియా బోల్ అత్తి హ్యాన్ కురి హాఫ్ మిదాస్ విజేద కురి జపాన్కి కుంతరిక అనియా కెన్ బి వెట్ క్యూ బాయ్ అండ్ నంబర్ ఎన్ఎస్ మిహార్ మడమను తెలియదు కాకుండా కొంచెంగా అనియాగి ఎండ్ మడమను హింగాల ఫ్యాబ్ అని హద్దిహ ఎమ్మినెట్ కులైఫ హద్ది హెమినెట్ కులసగర దిదనిదన పురిగా లేదుగా రెఫరీ కూడా మడుకోదానికి ఇస్తాం పోల పట్టాలని ఫాతం పోలతా ఘటన కొరి ఫోన్ వాళ్ళు పోల లేదు అనుకుని తెలియ వెంటైక్ పోలతా కొరి సెంట్ శాఖ కాయ బోల్ ఫ్యాన్ కొరి చేదని కొరి తిరుతని మికి బ్యాక్ ఫాత వెన్ హే